గుస్తుని నిన్ను నొచ్చుకు నేనేగనే ఆలే జిగిజు అనుకుని కూడా చిన్న అగే ఇన్యోన నొచ్చని బగిచ్చా పూచి నిత్యం నిబస్తా 274 గల్యాన్ అసింగి గిర్జి సాంగ్ ఆరైట్ అగ్ది జ్యోత గిజు గుస్తుని ఎజ్జగ బగిచ్చుగ అన్నొచ్చుకు నిబా 206,000 in could be 200 again so I get to be 250 get to go standing in go to move to get a re not talking about star 883 ash wogli on any good to go standing in the free mode niji target to go you are free eager get to get the gigu again gigu again get to go standing in the game or any I go go to get a gog is zero e amma ngu ti jaga tunu le ngu tingi le gogi zi zero ngu tingi le gitu gogi zi zero kibe ndiye ne bo zero zero zero zero zero zero nitang nebo star 274 ash 3000 ni ngu tingi le gogi zi zero gitu ki kina mune giti jitane jutuwe ni guni just number one just number one gitu ke agosto nene Gutinke legoge is zero gituga. Nitong the star 274 age. Nitong the star 274 age. Tigiti number one. Gutinke legoge is zero gituga. Any honor? Tigiti number one gituga. Kuno nitoga. Agunitina again. Any gituga senega wege. Anya get a ringa over tag. Gotigele gogis is zero gituga. Gotigele mesir 1000. Etil tigiti number one in egg and gituga. Nitang nebo star 274 age. Tigiti number one in egg and agoba jitage tool. Nego menur chigegi. Til tigiti number one in egg and gituga. Mogi otage till tigiti number one in egg and get together. Tigiti number one in egg and agave ganatare not to give a vertage. Call in 3000 agunon ago free mode. Never jitage tugule.